0: తిలక వర్ధన టెక్స్టైల్స్
1: ఫినిషింగ్ వహలక్ లెస కలర్ ఆఫ్ ఫ్లో వెజబెనా
2: సిత్ బెదగని కల్ పవతి అవలక్షణ నోవి
1: ఓయత్ వాలెట వచ్చి వెన్న
2: ఫినిషింగ్ వహలక్ నం కలర్ ఆఫ్ తమై
3: ఉపంది

0: ఆంగిలక వర్ధన టెక్స్టైల్స్
1: అల్యూమినియం అల్యూమినియం మనే
2: మాత్మే దాన్సలే ఫ్రైడ్ రైస్ వెనై హోటలే ఫ్రైడ్ రైస్ వెనై దికమ ఫ్రైడ్ రైస్ ఉనట క్వాలిటీ వెనస్
3: హొందమ ప్రమితియ సహతక కరణ ISO సహ SLS సహతకలత్ అల్యూమెక్స్ అల్యూమినియం ఓన తరం అల్యూమెక్స్ నామ్ ఇస్తా
4: అతి విశ్వసనీయ గమనకట జెటాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కిలోవాట్ పై 3.5 క లిథియం అయాన్ బ్యాటరీ కిలోవాట్ 3.1 క మోటరయ లీటర్ 35 క స్టోరేజ్ పాసుకమ డేవిడ్ పీరిస్ ఈ మొబిలిటీ వెతి వెడి విస్తర సంద 0.1147550 అమతా
5: ఇన్నా